ఆశువేషాయ జనమక్షేభ్యాయ జనమేభ్యాయ జనమూర్జాయ జనమస్వ్యాయ జనమస్వ

ద్వయవర్జనేవసన్మాదిసన్మహి అస్మిన్మహత్యన్నరేణ్యన్వరిష్మిర్భవాభి నీలగీవాక్షిగంధా సర్వాహరాక్షమాహరా.